ఉంటుంది కదా, సర్కార్ ఇంకా అందరి నేపాల్ బస్సులు యోగ్యత తీసుకోవడం అనుకోవాలి సర్కార్ మాకి కోరిక ఉల్లేఖ విశిష్ట ప్రాధాన్యత డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సామాజిక సంస్థల మాధ్యమ

0: ప్రసంగ సంస్కృతి నిర్వాచన తాలిక సార్వజనిక రికోసా సమితికి ఆ సమస్యకు బయట ఆగామీ అసోసూర దేఖి 19 డిసెంబర్ కాఠమండూలో హోనే కేంద్రీయ మహాధివేశనలై కేంద్ర బిందుమా రాఖి తొలి తహకు అధివేశనకు నై అమితి తయ గరేకహ మహాధివేశనకు నై తారి తారిక అనుసార గౌ నగర ఉడా అధివేశన అసోస్ 3000 గురేశ గౌ నగరపాలిక అధివేశన అసోస్ 7 గతే ప్రదేశ సభా క్షేత్రీయ ప్రతినిధి సభా క్షేత్ర అధివేశన అసోస్ 10 గతే గని నిర్వాచన సమితి కా సంగతి ప్రేమ్ బహదూర్ ఖట్కాలి బతాయో
1: అసోస్కు 3000 గతే ఉడా అధివేశన त्यसपछि ग्रामीण नगरपालिकाको अधिवेशन 2083 साल असोज 7 गते प्रदेश सभा क्षेत्रीय अधिवेशन प्रदेश सभा क्षेत्रीय अधिवेशन 2083 असोज 10 गते र केन्द्रीय महाधिवेशन 2083 असोज 16 17 18 19 गते गरी गर्ने हामी निर्णय गरेका छौँ र त्यसै गरी नेपाली कांग्रेसको दलीय जनसम्पर्क समितिहरू संसारभरिमा चाहिँ 27 ठाउँ गर्नुपर्ने हुन्छ त्यो 27 ठाउँ मध्येमा केही ठाउँहरूमा हामी 18-19 जनसम्पर्क समितिको महाधिवेशन सम्पन्न गरिसकेका छौँ र अब बाँकी रहेको जुन देशमा अधिवेशन गर्न बाँकी छ त्यो चाहिँ 2083 असोज 10 गतिभित्र सङ्कलन गर्ने गरी हामी निर्देशन जारी गरेका छौँ।

0: కనిపించారు. పాస్టర్ సార్ రిపోర్ట్ గిరిమతి ఈశ్వరర్ గురుండి హిందీ ఆందోళనకు ప్రీతమునకు పరిహారకు మాత్రమే సరకార్ దేవులకు పతాయి పదవు చూపిస్తే ఆయనకు ఆధ్యానికు హారణ కేంద్రకు భర్తకు ఉపక్షేపణ హృదయకు పండి అసంతృష్టించబడ్డది.
1: శాంతిపూర్ణ ఆందోళనలు తొమ్మిది మరియు తొమ్మిది ఆందోళన వరకు ప్రయత్నించారు.